మరి కాకుండా అప్పులు ఉండండు. ఒక్కరు ఒకడే రాక ఒక్కరు ఒక్కసాక నేను ఒక్కడు నిమ్మకుండాకలువాలో